0: జగదాదం కృపాకరం కీర్తి ప్రియం.
1: రాగ కథన కుతూహలం మే సబ్సే జ్యాదా మశహూర్ ఏక్ కీర్తనం హై త్యాగరాజ రచిత్ జో హై రఘువంశ సుధామ్ బుధి, జిస్కి రచనా పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ నే ఖుద్ కీ. తో ఉస్కా భీ ఏక్ ఛోటా సా ఝలక్ మే దే దేతీ హూం ఆప్కో.